0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: ఏ అమ్మకు పట్టా
0: గారే గారే
1: ఏ సూర్యకి దరది ఏ సూర్ ఎన్నాయా ఇది ఎ ఎ కచతుర నార అమ్మ.